ఏ నిచ్చ విళయాలే మనే మంకుతిమ్మ సచ్చిదానందంగల్ ఆత్మ స్వభావరస బచ్చిడువుదు అదను జీవితయ మాయికతే ఇక్షువల్ జీవ గాణదవుల్ జగన్మాయ నిత్యవు ఇళయు ఆలెమనే మకుతిమ్మ సత్ చిత్ ఆనందంగల్ సత్ చిత్ ఆనంద ఈ మూరు ಆತ್ಮದ ಸ್ವಭಾವಸಿದ್ಧವಾದ ನೈಜವಾದ ರಸಗಳು. ಜೀವನದ ಮಾಯಿಕತೆ ಈ ಮಾಯಾಜಾಲ ಮಾಯಾಭಾವ, ಅದನ್ನ ಸಚ್ಚಿದಾನಂದಗಳನ್ನ ಬಚ್ಚಿಡುವುದು ಅಡಗಿಸಿಡುತ್ತೆ. ಈ ಮಾಯೆಯಿಂದಾಗಿ ಆತ್ಮದ ಸತ್ ಚಿತ್ ಆನಂದಗಳು ನಮಗೆ ಅನುಭವಕ್ಕೆ ಬರುವುದಿಲ್ಲ. ಇಕ್ಷುವಲ್